0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్. జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్ zoho.com/one today to learn more. Zoho One.
3: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Inkendi?
7: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
6: ఓ, కంసామిద.
7: కంసామిదానా? అంటే
6: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
7: కంసామిద.
6: బై.
7: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
3: విరిజల్లు రేడియో.

నేర్చుకుందంట చిన్నవి సెకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 40 ఏట్ నీళ్ళు నోసుకుందంట రంగుల రాజారావు గారు 3 అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేచారంట వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట మొదలెట్టవి మంగతాయారు

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
9: The following program is brought to you by VJ Creations.
10: Rockstar DSP Live, Bata, Bay Area Entertainments and Realtor Nagaraj Annaya in association with Apex Consulting Services present Rockstar Devi Sri Prasad live in concert. June 26th, 8 p.m. at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4 plus tickets in VVIP, VIP or Platinum categories. Get 10% off when you book 4 plus tickets in Gold. Get 10% off when you book 10 plus tickets in Silver or Bronze. For tickets, visit bata.org. Platinum sponsor, Senior Loan Officer Saujanya Anubotu. Gold sponsor, Amogham Indian Cuisine.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ అట్ Malabar Golden Diamonds, Santa Clara Town Center.
2: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
3: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
4: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండో, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
6: యు నో, బీయింగ్ ఇన్ ఎన్ఆర్ఐ కమ్స్ విత్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ బ్యాక్ హోమ్, బట్ దాట్స్ ఎగ్జాక్ట్లీ వై ఐ యూజ్ మై పర్సు. It's one simple app that connects me to everything I need in India. With my Persu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services, all in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, my Persu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
7: My Persu, one app. All services. Zero stress for NRIs. Download the My Persu app today from the Play Store or App Store.
8: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
9: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
8: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
10: Rockstar DSP is coming to the Bay Area on June 26th. Want free tickets? Here's an offer from Apex Consulting Services. Submit your updated developer resume to Apex for an opportunity to receive free DSP concert tickets. Your next career opportunity and your next concert experience could start today. Register now by sharing your resume at info@apexconsultingservices.us or call 510-431-7670.
11: Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.

0: బుధవారం తీసుకొస్తున్నాం మీకోసం అష్టాచమ్మ. నేను మీ హోస్ట్ సతీష్. ఇంకా శ్రీదేవి గారిని మీరు వింటున్నారు. శ్రీదేవి గారు ఒక్కసారి మీ మైక్ ఆఫ్ చేసి ఆన్ చేయండి, మళ్ళా ఒక్కసారి మీ గొంతు. హలో, అదిగో దిస్ ఇస్ వే బెటర్. ఇంతకు మునుపు స్విమ్మింగ్ చేస్తూ మధ్యలో మాట్లాడినట్టు అనిపించింది, కానీ ఇప్పుడు మీరు స్విమ్మింగ్ నుంచి బయటకు వచ్చారని తెలుస్తుంది. సో ఏం చెప్తున్నారు? సో అదండి, మా షోని లైవ్ వినాలంటే కనుక ఇఫ్ యూ లిసన్ లైవ్ ఎట్ virijallu.com రైట్ సైడ్ మీద లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే అన్ని రకాల యాప్ స్టోర్స్ నుంచి ఒకే ఒక్క పదం అండి విరిజల్లు, VIRIJALLU యాప్ డౌన్లోడ్ చేయండి. ఇంకా మీ కార్లో HD2 ఉంటే తప్పకుండా సెట్ చేసేసుకోండి. చేసుకుంటే 24 గంటలు మా పాటలు వినొచ్చు. ఇంకా మా కాల్ చేయాల్సిన నంబర్ 877-265-5992. శ్రీదేవి గారు, నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందా?
1: వినిపిస్తుందండి, చాలా క్లియర్.
0: మీరు మాట్లాడేది కూడా చాలా క్లియర్ గా వినిపిస్తుందండి. సో వెల్కమ్ టు ద షో అండి. ఈ రోజు మనకి మన ఫిల్మ్ వరల్డ్ కి ఒక అబ్సల్యూట్, లెట్ అస్ సే ఏ గ్లూమీ డే అనొచ్చు. సినిమాని స్టూడియో 4 వాల్స్ నుంచి బయటికి తెచ్చి పచ్చగడ్డి పరుపులు, పంట పొలాలు అండ్ విలేజ్ మట్టి వాసన స్క్రీన్ పైన చూపించిన అల్టిమేట్ పయనీర్ భారతీ రాజా గారు ఈ రోజు మన మధ్యలో లేరు. హీ పాస్డ్ అవే అట్ ఏజ్ ఆఫ్ 84. సో తమిళ్లో శ్రీదేవి గారు ఆయన ఏమంటారు మీరు చెప్తారా, నేను చెప్పనా, ఇద్దరం చెప్తామా?
1: ఇద్దరం చెప్పచ్చు.
0: అంటే ఏంటండి?
1: ఎవరెస్ట్, ఎవరెస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని.
0: సో అదండి, దాట్ ఈస్ హౌ వెల్ హీ ఈస్ నోన్. హీ స్టార్టెడ్ వే బ్యాక్ ఇన్ ఐ థింక్ ఆల్మోస్ట్ 81 అనుకుంటాను, 80-81 ఆ టైంలో స్టార్ట్ చేశారు. అండ్ హీస్ తమిళ్ చలనచిత్ర రంగంలో, అంటే తెలుగు కంటే తమిళ్ చలనచిత్ర రంగంలో ఆయన ఐ వుడ్ సే హిస్ కాంట్రిబ్యూషన్ టు ఇట్ ఈస్ మచ్ మోర్ బికాస్ హీ ఈజ్ వన్, బట్ హీఈస్ ఎ గ్రేట్ డైరెక్టర్ అండి, క్వశ్చన్ లేదు. అందుకే అతనికి ఈయ కునార్ ఇమాయం అంటారు, ఎవరెస్ట్ ఆఫ్ డైరెక్టర్స్టా. సో అతను తెలుగు సినిమాలు కూడా తీశారు, తక్కువ అరుదు కానీ చాలా మంచివి. చెప్పండి చెప్పండి.
1: అవునండి, చాలా మంచి మంచి మూవీస్ తీశారు. అండ్ చాలా మందికి ఏమంటారంటే డెబ్యూ ఆర్టిస్ట్ని చాలా మందిని తీసుకొచ్చారు. సో మనకి చాలా గుర్తుండిపోయే పాటలను ఇచ్చారు ఆయన డైరెక్షన్లో. సో ఎస్, అంటే ఐ థింక్ 81 కంటే ముందే వచ్చినట్టుందండి మూవీస్, 78 ఆ టైంలో
0: వచ్చినట్టున్నారు.
1: సో శ్రీదేవి గారు హీరోయిన్ గా కనిపించిన ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు, ఆయన ఆయన డైరెక్షన్ లో వచ్చింది. అంతేకాకుండా మనకి ఆలీ గారు పరిచయం అయింది ఆయన మూవీస్ నుంచే. తర్వాత ఒక మంచి ఆర్ట్ మూవీ అంటే లాంటి ఒక మూవీని చిరంజీవి గారికి ఇచ్చారు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి.
0: ఓకే, సో అదండి. సో ఈ రోజు అతని చలనచిత్రంలోంచి కొన్ని పాటలు విందాము. లెట్స్ ప్లే ఎ సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్ టు విరిచల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. మరి పాట విన్నారు కదండి, ఈ పాట వినని వాళ్ళు ఉండరు అనుకుంటాను. ఎనీ అంటే ఇళయరాజా గారి కాన్సర్ట్ లో ఈ పాట ఉండకుండా అసలు ఉండదు. సో అండ్ ఈ పాటలో స్పెషల్.
1: ఓకే శ్రీదేవి గారు, మళ్ళా మీ వాయిస్ ఏదో పోయినట్టు అనిపిస్తుంది. సో వెల్కమ్ బ్యాక్. చెప్పండి.
0: సో ఈ సినిమా అసలు డైరెక్ట్ తెలుగు మూవీ అండి, అంటే ఇది చాలా తమిళ మూవీస్ ఉన్నాయి బట్ దిస్ ఇస్ డైరెక్ట్ తెలుగు మూవీ. అండ్ అఫ్ కోర్స్ మ్యూజిక్ బై నన్ అదర్ దాన్ మైస్ట్రో ఇళయరాజా గారు అండ్ లిరిక్స్ ఆర్ రిటన్ బై వేటూరి గారు. సో అందరికీ ఈ పాట వచ్చని నేను అనుకుంటున్నా, ఇళయరాజా ఫ్యాన్స్ అందరికీ. అండ్ ఇళయరాజా గారి కాన్సెప్ట్ ఈ పాట లేకుండా ఉండదు. సో ఇట్స్ అ క్లాసిక్ లవ్ స్టోరీ బిట్వీన్ క్రిస్టియన్ గర్ల్ అండ్ హిందూ బాయ్. సో మరి ఈ మూవీకి ఏ అవార్డు వచ్చింది ఒకవేళ తెలిస్తే కాల్ చేసి చెప్పండి. కాల్ చేయాల్సిన నెంబర్ 877-265-5992. అండ్ పాడిన వాళ్ళు అఫ్ కోర్స్ ఎస్పీబీ గారు. ఫీమేల్ సింగర్ ఎవరు, ఫీమేల్ లీడ్ సింగర్ ఎవరు అది కూడా క్వశ్చన్. సో తెలిస్తే చెప్పండి. ఇద్దరే ఉన్నారండి, జానక్ గారు, సుశీల గారు. ఈ ఇద్దరిట్లో వీళ్ళిద్దరా లేకపోతే చిత్ర గారు పాడారా? సో ఎవరు పాడారు, ఫీమేల్ లీడ్ ఎవరు? మేల్ లీడ్ అందరికీ తెలుసు, ఎస్పీబీ గారు. అండ్ ఎస్పీబీ గారు అంటే గుర్తొచ్చిందండి, ఎస్పీబీ గారి జన్మదిన శుభాకాంక్షలు. హీస్ ఆల్సో సెలబ్రేటెడ్ హిస్ థింక్ 70-something బర్త్డే. ఐల్ ఫైండ్ అవుట్ అండ్ సే. సో జూన్ 4th అనుకున్నాను, 4th or 5th హిస్ బర్త్డే వాస్ దేర్. చాలా ఇండియాలో బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో అది చెప్పండి సతీష్ గారు.
1: యా సో సీతాకోక చిలుక సినిమా అండి, సినిమా పేరు గుర్తుంటే కనుక. దాట్స్ నేమ్ ఆఫ్ ఇళయరాజా గారి సంగీత దర్శకత్వం. అండ్ దిస్ వాజ్ ఏ డైరెక్ట్ మూవీ ఇన్ తెలుగు బై భారతీ రాజా గారు. అండ్ లీడ్ యాక్టర్స్ మురళీ గారు, అంటే కార్తిక్ అని తర్వాత పేరు మార్చుకున్నారు. ఇన్ దిస్ మూవీ హీ వాజ్ మురళీ. అండ్ తెలుగు అమ్మాయి అరుణ ముచ్చర్ల అనేసి. అండ్ సింపుల్ స్టోరీ అబౌట్ అరుణ ముచ్చర్ల ఇస్ షీ వాజ్ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. అండ్ ఇంకో నాకు కనెక్షన్ ఏంటంటే ఆవిడకి, ఆవిడ మా దొడ్డమ్మ ఇంట్లో పని మనిషి కింద పనిచేసింది. అండ్ ఐఎమ్ సీరియస్లీ సేయింగ్ ఇట్ బికాస్ ఐ రిమెంబర్ సీయింగ్ హర్ ఈవెన్ బిఫోర్ షీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద మూవీ. షీ యూస్ టు బి ఎ రెగ్యులర్ లెటర్స్ ఏ హోమ్ హెల్పర్. అక్కడ నుంచి దెన్ షీ బికేమ్ ఎ మూవీ స్టార్. మూవీ స్టార్ అయిన తర్వాత కూడా ఆవిడ రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వచ్చేది. సో దాట్ ఈస్ వేర్ ఐ సా హర్ ఎ కపుల్ ఆఫ్ టైమ్స్. సో ముచ్చర్ల అరుణ గారు. అండ్ దిస్ మూవీ వాజ్ ఎ డెబ్యూ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ అండి, మురళీ గారికి ఇంకా ముచ్చర్ల అరుణ గారికి. అండ్ సినిమా రెండు భాషల్లోనే ఒకేసారి షూట్ చేశారు. సో దాట్ వాజ్ అనదర్ థింగ్. అండ్ ఇళయరాజా గారి గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. ఇవన్నీ చూస్తే కనుక అప్పట్లో ఈ మూవీ చూసి ఎన్నో ప్యూర్ లవ్ స్టోరీస్ ఇన్స్పైర్ అయ్యాయి. ఇప్పటిలాగా టాక్సిక్ బ్రేకప్లు, మిడ్ నైట్ పబ్స్ లేవు. ప్యూర్ విలేజ్ గ్రీన్గా ఉంటుంది అంతా హైగా. అండ్ ఇట్స్ ఎ ప్యూర్ రొమాంటిక్ మూవీ. అండ్ చాలా
0: వెరీ ఇన్నోసెంట్ సోల్స్ అంటారు కదా, యంగ్ లవ్ స్టోరీ అండ్ వెరీ ఇన్నోసెంట్ సోల్స్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మూవీలో ఏంటంటే దే మేడ్ ఏ స్ట్రాంగ్ పాయింట్ అబౌట్ ద యునో రిలీజన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ బౌండరీస్ లేవు లవ్కి అని చెప్పడానికి అఫ్కోర్స్ చాలా మూవీస్ వచ్చాయి. బట్ ఈ మూవీ ఎఫెక్ట్ చాలా ఉండింది అప్పట్లో యంగ్స్టర్స్ మీద.
1: సో అదండి, మీరు కనుక మాకు కాల్ చేయాలనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్ 877-265-5992. అండ్ శ్రీదేవి గారు, మీ ప్రశ్న ఇంకా ఓపెన్ ఉంది కదండి. వాట్ వాస్ ద క్వశ్చన్?
0: క్వశ్చన్ ఇస్ ఈ మూవీకి ఏ అవార్డు వచ్చింది అని అడిగాను. అంతేకాకుండా ఇందాక మనం వేసిన మాటే మంత్రము సాంగ్, మేల్ లీడ్ సింగర్ ఇస్ ఎస్పీబీ గారు అండ్ ఫీమేల్ సింగర్ ఎవరు అని అడిగాను. జానకి గారా, చిత్ర గారా, సుశీల గారా, ఈ ముగ్గురే, ఈ ముగ్గురిట్లో ఎవరు?
1: ఓకే,
0: ఇచ్చేసాను. అప్పట్లో వాళ్లే ఉన్నారు కాబట్టి ఇచ్చేసాను. బట్ చిత్ర గారు వచ్చారో లేదో ఆడియన్స్ చెప్పాలి నాకు. అంతేకాదండి, అప్పుడు ఇళయరాజా గారి మూవీస్ ని, సాంగ్స్ ని, ఇళయరాజా గారినే ఒక గాడ్ లాగా చూసుకునే ఒక మ్యూజిక్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు. సో ఆయన వచ్చేస్తున్నారు జూన్ 26th మనకి శానోజే కి. సో టికెట్లు ఇంకా ఎవరైనా తీసుకోకపోతే మీకు మంచి సీట్స్ మిస్ అయిపోతారు. అండ్ బికాస్ ద కాన్సర్ట్ ఈస్ గోయింగ్ టు బి రాకింగ్, అండ్ సమీర ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ లో ఉన్న సమీర భరద్వాజ్ ఇస్ కమింగ్, అండ్ సింగర్ కార్తిక్ ఇస్ కమింగ్, రీటా అండ్ సాగర్, సో వీళ్ళందరూ వస్తున్నారు. లెట్స్ టేక్ ఎ కాల్.
1: ఓకే,
0: హలో, విరిజల్లకి స్వాగతం. హలో హలో, విరిజల్లకి స్వాగతం.
2: హలో హలో అండి, శ్రీదేవి గారు.
0: హాయ్
2: హలో అండి, శ్రీదేవి గారు నమస్తే.
1: చెప్పండి. మధ్యలో చిన్న పాజ్ ఇచ్చి ఫోన్లే ఈ రోజుకి తలుచుకుందాం అన్నట్టు చెప్పారండి.
2: కాదు, నా గొంతు వినపడకపోవడంతో లేదా నేను ఇంకా వెళ్తూ కంటిన్యూ అయ్యేదాన్ని, ఆవిడకి వినపడకపోతే మళ్ళీ ఆగానండి.
1: ఓహో,
2: ఇంకా మీ కాదు కాదు, మీ పాత సినిమాలలాగా రామారావు గారు లాగా, అంటే మన అన్నగారు అదేదో సినిమాలో మిశ్రమలాగా మీరు నన్ను నమ్మాలి అంతే.
1: ఈ రోజుకి ఒప్పేసుకుంటున్నాం, అంటే ఇంకో రోజు చూసుకుందాం కానీ ఈ రోజు ఒప్పేసుకున్నాం లేండి. ఇంకా ఎలా ఉన్నారండి యశోదర్ గారు, బాగా ఉన్నారా?
3: బాగున్నాం అండి, థ్యాంక్ యూ.
1: పెనం మీద
2: ఏంటంటే అట్లా అడిగారు, మరి మీరు మూడు ఆప్షన్స్ ఇచ్చి అందులో నుంచి ఎత్తుక్కోమంటే ఎట్లా ఎత్తుక్కుంటాం?
0: ఓకే, ఆన్సర్ ఇచ్చారు
1: చెప్పండి.
2: ఆడిన వాళ్ళ పేరు ఇవ్వకుండా మీరు మూడు ఆప్షన్స్ ఇచ్చి అందులో ఎత్తుక్కోమంటే చీరల షాప్ లోకి వెళ్ళి మా షాప్ లో ఇవే ఉన్నాయండి, మీరు ఇవే తీసుకుంటే తీసుకోండి లాగా చెప్తారు.
1: అంటే పిల్లల మీద, టీచర్ కి పిల్లల మీద కాన్ఫిడెన్స్ లేదు, అందుకే ఆప్షన్లు ఇచ్చి చిట్టీలు పెట్టించారు.
0: అలా అంటారా మీరు? నేను ఇంకా శ్రోతలందరి మీద ప్రేమ ఎక్కువ ఉండి ఎందుకులే కష్టపడటం అని నేనే మూడు ఆన్సర్లు ఇచ్చి దాంట్లో నుంచి ఒకటి డౌట్ పెట్టి రెండిట్లోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని నేను ఇంత ఈజీగా ఇస్తే మీరు అలా అంటారు? నన్ను మా సతీష్ గారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నానండి, ఇంకా ఇన్నేళ్ళైనా నేర్చుకోకపోతే బాగోదని.
1: అవునా, అది పాయింట్. లేకపోతే మా విలువ ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో యశోదర్ గారు, ఇందాల అడుగుదాం అనుకున్నాను, ఇదేంటి పెనం మీద దోశలాగా మాడుతున్నారా ఇంట్లో అని ప్రస్తుతం ఎండలో?
2: ఇంకా లేదు, ఇవాళ ఫస్ట్ డే అంటే అదే, నిన్న కొంచెం ఎండగా అనిపిస్తాను, ఇంకా ఇవాళ జస్ట్ శాంపుల్ డేనే, ఇంకా కమింగ్ డేస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ హాట్ అని అంటున్నారు
0: మాకు. రేపు టుమారో ఇస్ గోయింగ్ టు బి హాటెస్ట్ ఈ వీక్ లో.
1: యా సో అదండి. సో ఇంతకీ మీ సమాధానం ఏంటి? సమాధానం ఉందా?
2: నా సమాధానం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది, రెండోదేమో ఆవిడ పాడింది శైలజ గారు.
1: ఓకే, కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ అండి. ఐ థింక్ రెండు వర్షన్లు ఉన్నాయి అనుకుంటాను, ఒకటేమో సుశీల్ గారితో, ఒకటేమో శైలజ గారితో. అండ్ మనం వినేది తెలుగులో వినేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ ఇదేంటి శైలజ గారితో, అన్నా చెల్లెళ్ళు. నేను విన్నానండి, నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను, ఎందుకంటే నాకు గుర్తున్నది సుశీల్ గారిది. సో అండ్ ఇప్పుడు పాట వింటున్నంత సేపు నాకు శైలజ గారే గుర్తుకొచ్చారు, సో అందుకు ఇప్పుడు వెళ్ళి నేను మళ్ళీ చెక్ చేయాలి, అది తెలుగులో విన్నానా తమిళ్లో విన్నానా అన్నది చెక్ చేసుకోవాలి. బట్ అదండి, ఇద్దరు పాడారు.
2: ఏమో తమిళ అయి ఉండొచ్చు అండి, తెలుగులో కూడా శైలజ గారిదే పాట అది. నేను అనుకున్నప్పుడు ఫస్ట్ టైము అది విన్నప్పుడు టీవీలో సినిమా వేసినప్పుడు చాలా బాగా పాడింది ఆవిడ శైలజ గారు అని కూడా అనుకున్నాను నేను. అసలు ఆ పాట నేను ఆ పాటకి మెస్మరైజ్ అయిపోయినాను, దాని గురించి ఇది కామెంట్ చేసి బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడికో అడవిలోకి వెళ్ళిపోయినారు, తీసుకెళ్లిపోయినారు, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి ఎట్లా రావాలి అని ఇళయరాజా గారి మ్యూజిక్ అండ్ కంపోజిషన్ ఆ పాట గురించి చెప్తుంటే చాలా బాగా అనిపించింది.
1: సో క్వశ్చన్ లేదండి, ఆ పాట వింటే కళ్ళు మూసుకుని అలా వింటే యూ కెన్ ఇమాజిన్, అంటే ద విజువల్స్ విల్ బి బ్యూటిఫుల్. అంటే భారతీరాజా గారు ఏంటంటే సెట్లు ఇలాంటివన్నీ నచ్చేవి కావు, సో అందుకే హీ వుడ్ షూట్ అవుట్ సైడ్ ఇన్ ద రియల్ వరల్డ్. సో అందుకే మీరు చూస్తే కనుక పల్లెటూరి పచ్చదనము, ఇంకా కొండలు, చెట్లు, పువ్వులు అన్ని
0: కనిపిస్తుంటాయి.
1: సో అదండి, సో మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్ అండి, మనకు తెలిసింది ఇదేంటి శైలజ గారు. సో నేను ఇంకోసారి చెక్
0: చేసుకుంటాను,
1: సుశీల్ గారు అనుకుంటున్నాను. సో అది కూడా వచ్చే వారం
2: కన్ఫర్మ్. నేను అసలు తెలియదు, అందుకే నేను కూడా చాలా ధైర్యంగా శ్రీదేవి గారిని అడిగేసాను, ఏంటండి మాకు ఉన్న ఆప్షన్ లేకుండా వేరే పెట్టేశారు ఏంటండి.
1: అది కరెక్ట్ గా చెప్పారు, కానీ శ్రీదేవి గారిని వదలద్దు ఈ విషయంలో, మనం శ్రీదేవి గారిని వదలద్దండి. వచ్చేసారి
0: సుశీల గారు కూడా ఉన్నారు.
1: ఓకే అమ్మా, మీరు చెప్తే మేము వింటాము అంతే. సో సో థ్యాంక్స్ అలాట్ అండి యశోధర్ గారు కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ.
0: సో
1: అదండి, మీరు వింటున్నారు అష్టాచమ్మ, మీ హోస్ట్ సతీష్ ఇంకా శ్రీదేవి తోటి ప్రతి బుధవారం సాయంత్రం 7 to 8 వరకు వినవచ్చు. ఇంకా మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 877-265-5992. సో ఇంకొక కాల్ తీసుకుందామా?
0: హలో విరిజల్లకి స్వాగతం.
3: శైలజ,
0: కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అండి. సో అమర్నాథ్ గారు
3: నంది అవార్డు వచ్చినాయండి, నంది అవార్డు కూడా వచ్చినాయండి. నేషనల్ బెస్ట్ ఫిలిం అని తెలుగు దాంట్లో కూడా వచ్చింది,
0: బెస్ట్ నేషనల్ అవార్డు వచ్చింది అవును, బెస్ట్ ఫిలిం గా.
3: సో నంది ఐదు నంది అవార్డు వచ్చినాయి.
1: ఇంకా వేటూరి గారు, వేటూరి గారి రచనలు అండి ఈ పాటలన్నీ, వేటూరి గారి రచన సినిమా
3: మొత్తం.
1: సుందరరామూర్తి గారు, అండ్ ఇట్ వాస్ ద ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్డ్ బై పూర్ణోదయ మూవీ క్రియేషన్స్. మీరు చూస్తే కనుక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అంటే మామూలుగా మనకి స్వాతి ముత్యం గుర్తుకొస్తుంది. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ విచ్ దే గేవ్. బట్ ఎడిత్ నాగేశ్వరరావు గారు స్టార్టెడ్ విత్ దిస్ మూవీ, అండ్ ఇట్ వాస్ ద పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్. ఆ తర్వాత ఇట్ ఈస్ ద సేమ్ హౌస్, శంకరాభరణం, సాగర్ సంగమం కూడా పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ వాళ్ళే.
3: వెరీ గుడ్.
1: అది సార్, ఇంకేంటి ఎండ
3: మాడుతోంది.
0: సో ఇవాళ ఆయన గురించి, భారతీరాజ గారి గురించి మాట్లాడుకుంటున్నాము. సో అందుకని కొన్ని మంచి మంచి పాటలు, తర్వాత ఆయన ఫస్ట్ 5 years 10 years లో ఆయన తీసుకొచ్చిన క్లాసిక్స్ అని చెప్పొచ్చు. ఎన్నిసార్లు చూసినా కూడా ఇప్పటికైనా కూడా చూడొచ్చు. సో అలా ఉన్నాయి ఆయన మూవీస్ అండ్ పాటలు కూడా. అఫ్ కోర్స్ ఇళయరాజ గారు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా, చక్రవర్తి గారు కానీ, చాలా మంచి మంచి మూవీస్ ఇచ్చారు. సాంగ్
1: థ్యాంక్స్ అలాట్ అండి అమర్నాథ్ గారు కాల్ చేసినందుకు. శ్రీదేవి గారు ఇంకొక పాట విందామా? లెట్స్ అనదర్ సాంగ్.

0: విజయల్లో మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. మరి పాట విన్నారు కదా, ఈ పాట ఏ మూవీలోది? ఈ పాట చాలా చాలా ఫేమస్, బట్ క్వశ్చన్ ఏంటంటే ఈ పాట ఏ మూవీలోది?
1: ఓకే, సో అదండి ఆ ప్రశ్న అడిగారు కాబట్టి శ్రీదేవి గారు, అదొక్కటే ప్రశ్న కింద వేసుకుని మిగతా మాట్లాడుకుందాం సినిమా గురించి. సో ఈ సినిమా ముందు తమిళ్లో వచ్చింది, తర్వాత తెలుగులో తీశారు. తమిళ్లోని ఈ సినిమా మొదటి ఇట్ వాజ్ ఎ డెబ్యూ ఫర్ అ ఫ్యూ పీపుల్, రతి అగ్నిహోత్రి గారు అండ్ భారతీరాజ్ భాగ్యరాజ్ గారు. సో వాళ్ళిద్దరితో స్టార్ట్ అయింది ముందు ఈ మూవీ. 1979లో తమిళ్లో తీశారు, ఆ తర్వాత తెలుగులో తీశారు. ఇంకా ఈ సినిమాతోటి మొదటిసారి ఆర్ ద ఓన్లీ టైం భారతీరాజా గారు వాళ్ళ హీరోయిన్ల గురించి ఒక చిన్న చేంజ్ చేశారు. అది కనుక మీకు తెలిస్తే కాల్ చేసి
0: చెప్పేద్దాం అనుకున్నా. ఓకే సరే, ఆయనకు ఒక సెంటిమెంట్ ఉంది చాలా ఏమంటారంటే ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్, హీరోయిన్స్ హీరోయిన్స్ తో అవార్డు అయితే హీరోయిన్స్
1: అంతే ఇంకా చాలండి, ఇంకా చాలా ఎక్కువ చెప్పండి ఎలాగండి. సో అదండి, సో శ్రీదేవ్ గారు సమయం కూడా అవుతుంది, ఒక చిన్న వాణిజ్య విరామం తీసుకుందాం. లెట్స్ టేక్ ఎ స్మాల్ కమర్షియల్ బ్రేక్ అండ్ బి రైట్ బ్యాక్.
2: వి కేర్ ఫర్ అవర్ లవ్డ్ వన్స్, బట్ హౌ డు వి క్రియేట్ లెగసీ ఫర్ దెం? హాయ్, దిస్ ఇస్ సత్యా దాస్రి. లెట్ మీ హెల్ప్ యూ టు బిల్డ్ వెల్త్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్ like I did for many of my clients. Call me to help you.
3: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
4: Hello, Bay Area. Great news for all DSP fans out there. Pull out your phone right now, search for Apex Consulting Services on Instagram, LinkedIn and Facebook. Hit follow, like our DSP giveaway post and share it with your friends. That's all it takes for an opportunity to win free DSP concert tickets. Winners will join thousands of fans at DSP concert live on June 26th. For more details, call on 510-431-7670. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
5: మీరొక నాలెడ్జిబుల్, రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
6: గుడ్ న్యూస్, మీట్ సౌజన్య అనుబోతు, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
5: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్, ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
6: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
5: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221094. NMLS number 2610741.
7: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ అట్ Malabar Golden Diamonds, Santa Clara Town Center.
8: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th, and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
9: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
10: Rockstar DSP Live. Bata, Bay Area Entertainments and Realtor Nagaraj Annaya in association with Apex Consulting Services present Rockstar Devi Sri Prasad live in concert.
11: Nenu pakka local, pakka local, nenu pakka local.
10: June
11: 26-8 PM at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4+ tickets in VVIP, VIP or Platinum categories. Get 10% off when you book 4+ tickets in Gold. Get 10% off when you book 10+ tickets in Silver or Bronze. For tickets, visit bata.org. Platinum sponsor, Senior Loan Officer Saujanya Anubhotu. Gold sponsor, Amogham Indian Cuisine.

0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. మరి టిఎస్పి గారి కాన్సర్ట్ వచ్చేస్తుంది జూన్ 26th ఇన్ శాన్ జోసే సివిక్ సెంటర్. టికెట్స్ కోసం bata.org వెళ్ళండి, కొనేసుకొని రెడీగా పెట్టుకోండి. మంచి మంచి సీట్స్ మిస్ అయిపోతాయి లేట్ చేసిన కొద్దీ, అండ్ డిస్కౌంట్స్, గ్రూప్ డిస్కౌంట్స్ అవన్నీ కూడా మిస్ అయిపోతారు. సో ఐఎమ్ హోపింగ్ వినేవా ఇప్పుడు వింటున్న శ్రోతలందరూ ఆల్రెడీ డిఎస్పి గారి కాన్సర్ట్కి టికెట్స్ కొన్నారని అనుకుంటున్నాను. ఇఫ్ నాట్, వన్ ఆఫ్ ఎ కైండ్ ఆఫ్ తెలుగు కాన్సర్ట్, రాక్ స్టార్ లెవెల్ కాన్సర్ట్, అండ్ యూనో అది మిస్ అవ్వద్దు. సో వచ్చేసేయండి జూన్ 26th. గో టు bata.org, అక్కడ మీకు లింక్ ఉంటుంది టికెట్స్ కొనడానికి. టేక్ యువర్ టికెట్స్ అండ్ సేవ్ ద డేట్ అండ్ సేవ్ ద స్పేస్.
1: సో
0: ఇందాక మనం బ్రేక్ వెళ్ళే ముందర సతీష్ గారు క్వశ్చన్లు అడిగాం, రెండు
1: క్వశ్చన్లు అడిగే ముందు నంబర్ చెప్పేద్దాం 877-265-5992 అండి, కాల్ చేయండి. శ్రీదేవి గారు మనం అడిగిన ప్రశ్నలు ఏంటి చెప్పండి.
0: మనము ఇందాక వేసిన పాట ఏ మూవీలోది అని అడిగాము, తర్వాత ఈ మూవీ నుంచి ఆర్ ఈ మూవీ తర్వాత లేకపోతే ముందుగా నుంచి. సో భారతి రాజా గారికి ఒక సెంటిమెంట్ ఉండేది ఫీమేల్ లీడ్స్ గురించి, అది ఏంటి అని అడిగాము. వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ దట్ అని. లెట్స్ టేక్ ఎ కాల్. హలో, విరిజల్లకి స్వాగతం. హలో హలో
2: హలో అండి, శ్రీదేవి గారు. హలో హలో శ్రీదేవి గారు,
0: వినిపిస్తుంది.
2: కొత్త జీవితాలు, యాక్చువల్ గా నేను ఇందాక మాట్లాడేటప్పుడు ఈ పాట పెడతారా అని అడుగుదాం అనుకున్నాను. బ్యూటిఫుల్ సాంగ్, థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్.
1: అందుకనే చెప్పలా,
2: నాకు తెలుసు సతీష్ గారు అట్లా చేస్తారు, అందుకనే
0: చెప్పలా. సతీష్ గారు అందరి మనసులు తెలుసుకుని చేస్తారండి, మీరు అందంగా అపార్థం చేసుకున్నారు.
1: అబ్బా పబ్లిక్ లో పొగిడేసావు శ్రీదేవి, నేను తట్టుకోలేను ఇవాళ.
0: చెప్పండి,
2: మీరు అడిగిన ఆన్సర్ లో హాఫ్ ఏ తెలుసు, కొత్త జీవితం మిగతా నాకు తెలియదు.
0: మిగతా మా సతీష్ గారు చెప్తారు. ఇంట్రెస్టింగ్ చాలా.
1: సో సో హీరో హీరోయిన్ ఎవరైనా గుర్తున్నారా అండి ఈ సినిమాలోని?
2: అతను హరిప్రసాద్ సుహాసిని అనుకుంటా తెలుగులో.
1: ఓకే ఓకే, యా. అండ్ సుహాసిని గారి మొదటి సినిమా అది తెలుగులో, తెలుగులో అది మొదటి సినిమా. అప్పటిదాకా ఏంటంటే ఇట్స్ అంత మునిపే ఆ తమిళ్లో సినిమా తయారు చేశారు కిజకే పోగుమ్ రాయల్ అని చెప్పేసి. ఇంకా అప్పటిదాకా ఎవరు సారీ భారతీరాజా గారి హీరోయిన్లు అందరూ ఆర్తో స్టార్ట్ అయ్యేవారు. నేనే చెప్పేస్తున్నాను ఆన్సర్, రాధిక, రాధ, రేవతి, రంజిత, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ విత్ ఆర్. బట్ సుహాసిని గారికి మాత్రం ఫస్ట్ టైం సుహాసిని గారిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఆవిడ పేరు మార్చేసి రాగిణి అనేసి స్క్రీన్ నేమ్ కింద పెట్టారండి, ఎందుకంటే అతనికి ఆర్ మీద అంత పిచ్చింది.
0: సో ఆర్ సెంటిమెంట్ అండి, అందుకని అన్ని అందరు హీరోయిన్ల పేర్లు అవే, రాధిక, రాధ, రేవతి, రంజిత అండ్ రాగిణి. అండ్ తర్వాత మూవీస్ లో సుహాసిని గారు మళ్ళీ మామూలుగా సుహాసిని గారు అని పెట్టుకున్నారు, బట్ ఆయన మూవీలో మాత్రం ఆవిడ పేరు రాగిణి.
1: ఇంకా అతని గొప్పతనం ఎంత ఇది అంటే తమిళ్ లో తీసిన సినిమాలో రతి అగ్నిహోత్రి అండి హీరోయిన్.
2: అవును, మీరు ఇందాను అంటుంటే విన్నాను. ఓకే ఓకే ఓకే, అగైన్ రతి ఫ్రమ్ ఆర్ అగైన్.
1: సో ఇంకా దీంట్లోని తెలుగులో లిరిక్స్ రాసిన వాళ్ళందరూ అంటే మనకి పాటలు రాసిన రచయించిన వాళ్ళు ఆచార్య, ఆత్రేయ, సీనారాయణ రెడ్డి గారు అండ్ కొసరాజు గారు. సంగీతం
2: ఈ తెలుగులో చూసిన సినిమా డబ్ చేసిన సినిమా కాదు, డబ్ లో డబ్ అయిన సినిమా కాదు, ఒరిజినల్ టేక్.
1: ఒరిజినల్ ఫస్ట్ తెలుగు తమిళ్ లో చేశారు, ఆ తర్వాత మళ్ళా రీమేక్ ఇన్ తెలుగు చేశారు. ఇట్స్ ఎ రీమేక్, ఇట్స్ నాట్ ఎ డబ్డ్ మూవీ. హరిప్రసాద్ గారు, గుమ్మడి గారు, నూతన్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో.
2: సినిమా ఎప్పుడు చూసేదాన్ని గుర్తులే, పాట మాత్రం నాకు రెండు పాటలు బాగుంటాయి అందులో, పొంగి పొరలే
1: పొంగి
2: పొరలే బాగుంటుంది అది కూడాను.
1: కరెక్ట్ అండి, థ్యాంక్స్ అ లాట్ అండి కాల్
2: చేసినందుకు. థ్యాంక్స్
1: శ్రీదేవి గారు,
0: చెప్పండి.
1: సో అదండి మనం భారతీరాజా గురించి మాట్లాడుకున్నాం. శ్రీదేవి గారు, మీకు నచ్చిన భారతీరాజా గారి పాట ఒకటి వేద్దాం.
0: నాకు అబ్బో నాకు చాలా చాలా నచ్చుతాయి. ఏం వేస్తారు?
1: సో
0: శుభలేఖ వేసుకుందామా?
1: ఓకే ఓకే, శుభలేఖ ఓకే, ఆలోచిద్దాం. ముందు పాట ప్లే చేద్దాం, తర్వాత ఆలోచిద్దాం.
0: ఓకే.

0: సో శ్రీదేవి గారు, భారతీ రాజా అన్నారు, మళ్ళా ఈ పాట వచ్చింది మధ్యలో.
1: భారతీ రాజా గారి మూవీ అండి ఇది, స్ట్రైట్ తెలుగు మూవీ, డైరెక్ట్ మూవీ చిరంజీవి గారితో. అండ్ ఈ పాట అసలు ఎంత హిట్ అయిపోయిందో మీ అందరికి తెలుసు. సో దిస్ సాంగ్ శుభలేఖ రాసుకున్న, చెప్పండి.
0: సో ఓకే, సో ఈ పాట ఈజ్ ఇన్స్పైర్డ్ బై భారతీ రాజా గారు. ఈ సినిమా ఇస్ నాట్ డైరెక్టెడ్ బై హిమ్, ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై డిఫరెంట్ డైరెక్టర్. సో కోదండ రామిరెడ్డి గారు, కోదండ రామిరెడ్డి గారేనా? యా కరెక్ట్. సో అదండి, ఈ పాట వాజ్ ఇన్స్పైర్డ్, అంటే ఇట్ వాజ్ ఇన్స్పిరేషన్ ఇళయరాజా గారి మ్యూజిక్, ప్లస్ అప్పటిదాకా భారతీ రాజా గారు ఏంటంటే సెట్లో తీయకుండా బయట వర్షాలు పడుతూ, లెటర్సే సముద్రం ఒడ్డున ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలా చూసి ఇన్స్పైర్ అయి తీశారు. దేర్ వర్ టూ ఇన్స్పిరేషన్స్ ఫర్ దిస్. దీని ముందు గీతాంజలి అనే సినిమా వచ్చింది, దాంట్లో
1: జల్లంత
0: ఉంది. సో అది ఇది కాంబినేషన్ చూస్తే కనుక దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్డ్ దిస్ సాంగ్. సో చాలా అది పెద్ద హిట్ అయిందండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద, అంటే ఆఫీషియల్లీ రాఘవేంద్రరావు గారు, సారీ డైరెక్టర్ ఎవరా అని ఆలోచిస్తుంటే గుర్తుకొచ్చింది, రాఘవేంద్రరావు గారు. సో యా అదండి. సో దట్ ఇట్ ఈస్ ద సాంగ్ ఇన్స్పైర్డ్ బై ద సాంగ్ మేకింగ్ ఆఫ్ భారతీ రాజా గారు, అండ్ ఇట్ వాజ్ ఇన్ దేర్. అది ముందు మనకి కొండవీటి దొంగలో వచ్చింది, ఆ తర్వాత మళ్ళా రామ్ చరణ్ గారు
1: Correct.
0: సో అదండి. ఇంకో ప్రశ్న అడిగే ముందు, మీకు తెలిసి భారతీ రాజా గారికి ఏదైనా నేషనల్ అవార్డ్ సినిమా తెలుగుది మీకు గుర్తుంటే కనుక తప్పకుండా కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నంబర్ మాది అదేనండి, ఇంకా సేమ్ నంబర్, ఇట్ ఈస్ 877-265-5992. సో ద క్వశ్చన్ ఇస్, భారతీ రాజా గారికి తెలుగు సినిమాల్లోని నేషనల్ అవార్డు కానీ నంది అవార్డులు కానీ వచ్చిన సినిమా పేరు మాకు కాల్ చేసి చెప్పాలి. ద నంబర్ టు కాల్ ఇస్ 877-265-5992. శ్రీదేవి గారు, ఇంకా మన డిఎస్పి గారు వచ్చేస్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు?
1: కాన్సర్ట్కి వెళ్ళిపోవడమే, ఇంకేముంది?
0: ఓకే,
1: ఎందుకంటే డిఎస్పి గారి కాన్సర్ట్ ఈస్ లైక్ ద కాన్సర్ట్స్ హియర్, అంటే మ్యూజిక్ తో పాటు డాన్స్ ఉంటుంది, అండ్ యునో కాదు, హాస్ అ లాట్ ఆఫ్ మెలోడీస్ అండ్ లాట్ ఆఫ్ హిట్స్ అండ్ లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ మ్యూజిక్ హీ హాస్ గివెన్, అంటే ఓవర్ ద ఇయర్స్ డిఎస్పి గారు చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి కూడా. ఆయన మెలోడీస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఈ మధ్య కాలంలో ఆయన రాసి ట్యూన్ చేసి పాడిన పాటలు కూడా మంచి మంచి ఉన్నాయి. సో అండ్ ఆల్సో యునో హీస్ అ గుడ్ డాన్సర్ అండ్ గుడ్ పర్ఫార్మర్ and always it's he comes with a full band and also comes with a full group of dancers and it's like a one of a kind telugu concert an cheppali endukante manu english concerts chustamu bollywood concerts chustamu it is in level with that kind of a concerts kabatti I don't want to miss it.
0: So adandi, so indala meeru vinna paata meeru manam emana prashna adigam adugudam dantloni
1: adagaledu పాట విని చిరంజీవి గారి పాట విని ఆనందించేసాము. అందులో చిరంజీవి గారితో పాటు మళ్ళీ ఆ పాటను రీమిక్
0: మీ వాయిస్ మళ్ళా ఐ థింక్ బ్రేక్ అయింది. సో అదండి ద ప్రశ్న, ఈ సినిమాకి దర్శకులు ఎవరు? మేము ముగ్గురు పేర్లు చెప్పాము. ఓకే, ఏం చెప్పామంటే భారతీ రాజా గారు అన్నాము, ఆ తర్వాత కోదండ రామిరెడ్డి గారు అన్నాము, ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు అన్నాము. సో ఇవన్నీ కావాలని మూడు రకాల మూడు పేర్లు చెప్పాము. సో మీరు మీకు కనుక కరెక్ట్గా డైరెక్టర్ ఎవరు గుర్తుంటే కనుక కాల్ చేయండి. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు, హీరోయిన్లు అన్నాను, సో హీరోయిన్లు ఎవరు అది కూడా చెప్పండి. ఇంకా ఒక నేషనల్ అవార్డ్ యాక్ట్రెస్ కూడా ఈ సినిమాలో ఉన్నారు, గుర్తుకొస్తే కనుక తప్పకుండా కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నెంబర్ 877-265-5992. శ్రీదేవి గారు, మీ గొంతు వినిపిస్తోంది, మీరు మీకు మా మీద అప్పుడప్పుడు కోపం వచ్చి మౌనం వెళ్ళిపోతున్నారు, ఒక 10 సెకండ్లకి మౌనంలోకి వెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చి.
1: లేదు, నేను చిరంజీవి గారి సినిమా, చిరంజీవి గారి సినిమా భారతీ రాజా గారు తీసింది ఏమిటా అని ఆలోచిస్తున్నా, ఆలోచనలో ఉండి చాలా మంచి సినిమా ఉంది సుహాసిని గారితో, గురించి ఆలోచిస్తున్నా నేను.
0: ఆలోచించే బదులు విందాం, ఆ పని చేద్దాం.
1: అంతేనా? ఓకే సరే, చేద్దాం,
0: విందాం.
1: ఓకే, లెట్స్ సీ హూ ఇట్ ఇస్.
0: Let's play a song.

0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ, మీ హోస్ సతీష్, ఇంకా శ్రీదేవి తోటి ప్రతి బుధవారం సాయంత్రం. ఈ రోజు మనం భారతీరాజా గారిని తలుచుకుంటూ అతని చలనచిత్రం అండ్ ఇన్స్పైర్డ్ బై హిమ్ తీసిన పాటలు కొన్ని వింటున్నాము. సో అదండి శ్రీదేవి గారు, మీరు ఇందాల ఏంటో ఆలోచిస్తున్నారన్నారు. సో కొంచెం ఇన్నాళ్ళ తర్వాత కనీసం ఆ మాత్రం కొంచెం తెలుసుకోగలిగాం. సో ఇది సినిమా చెప్పేద్దాం అండి, ఆరాధన సినిమా. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద తెలుగు, ఇట్ వాజ్ ఎ స్ట్రైట్ రీమేక్ అగైన్. 1987 లో తయారు చేశారు. అండ్ ఇలా ఇదేంటి, చిరంజీవి గారు, సుహాసిని గారు ఆర్ ద మేజర్ రోల్స్ ఇన్ ఇట్. సో ఇదండి ఈ సినిమాలో పాటలన్నీ అద్భుతం అండి, వినాలే కానీ. మామూలుగా అప్పటిదాకా చిరంజీవి గారు అంటే మనకి మాస్ అండ్ యాక్షన్ రొటీన్ ఎలిమెంట్స్ తో బిజీగా ఉన్న చిరంజీవి గారి చేత హై లెవెల్ డీప్ ఇమోషనల్ టీచర్ క్యారెక్టర్ చేయించారు. సో దాట్ వాజ్ ఎ మాస్టర్ స్టోరీ టెల్లర్ అంటే భారతీరాజా గారు కథ ఇంకా దర్శకత్వంలోని ఆ గొప్పతనం ఈ సినిమాలో కనిపిస్తుంది. అప్పటిదాకా చిరంజీవి గారిని అందరూ వచ్చారు ఇరగ్గొట్టేస్తారు ఇది అది అన్న అంటే హీ వాజ్ నోన్ మోర్ ఫర్ యాజ్ అ మాస్ అండ్ యాక్షన్ హీరో, బట్ దిస్ మూవీ ప్రూవ్డ్ హిమ్ అండ్ దేర్ ఆర్ ఎ ఫ్యూ అదర్ మూవీస్ ఆల్సో. అంటే అతని వెర్సటైలిటీ ఆలోచించక్కర్లేదు చెప్పడానికి మాకు, ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఇనఫ్ ఇన్ఫో టు సే దాట్, బట్ దిస్ వాజ్ వన్ ఆఫ్ దోస్ మూవీస్ అతను పీక్ లోని వెన్ హీ వాజ్ నోన్ యాజ్ ఎ మాస్ హీరో. దిస్ వాజ్ సంథింగ్ విచ్ కేమ్ అవుట్ and completely transformed and showed that he can act and he does a very good job at that one. So
1: he does ante chaala ante hero meeda sympathy ante oka swatmuchyam lo chuste you know ela untado alanti character idi. So of course I know Vishwanath gari direction lo kuda alanti movies chesaru, but starting ide ani cheppochu. This is the movie made and showed అదర్ డైరెక్టర్స్ కి ఈయన చేయగలరు ఈ క్యారెక్టర్ అని చూపించేంత చాలా బాగా చేశారు చిరంజీవి గారు.
0: సో మీరు వింటున్నారు అష్టాచమ్మ, ఒక చిన్న వాణిజ్య విరామం తీసుకుని వద్దాం. లెట్స్ టేక్ ఎ స్మాల్ కమర్షియల్ బ్రేక్ అండ్ బి రైట్ బ్యాక్.
2: Do you know an experienced software developer, programmer or IT professional struggling to enter the US job market? Refer them to Apex Consulting Services and help connect great tech talent with exciting opportunities and have an opportunity to win concert tickets. For details, email us on info@apexconsultingservices.us or call 510-431-7670. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ అట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
3: Mantra India is now available for full

0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. సో మరి ఆల్మోస్ట్ సమయం
1: అయిపోయింది,
0: ఆసన్నమైంది. మరి డిఎస్పి గారి కాన్సర్ట్ కమింగ్ ఆన్ June 26th ఇన్ సాన్ హోజే సివిక్ సెంటర్. టికెట్స్ ఆర్ అవైలబుల్ ఎట్ bata.org. వెళ్ళండి, గ్రూప్ డిస్కౌంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో తీసుకోండి, ఈ షోని ఎంజాయ్ చేయండి అండ్ డోంట్ మిస్ ద కాన్సర్ట్. ఇట్ ఈస్ అ వన్ ఆఫ్ అ కైండ్ కాన్సర్ట్. సో మరి సతీష్ గారు, ఇవాళ మనం భారతీ రాజా గారి గురించి మాట్లాడుకుంటున్నాము. ఆయన డిస్మిస్సల్ సందర్భంగా మనం ఆయన గుర్తు చేసుకుంటున్నాము. సో చాలా మంచి మంచి మూవీస్ తీశారు, చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు, హీరోయిన్స్ని హీరోస్ని. అండ్ నేచర్కి చాలా దగ్గరగా ఉండి, అంటే అవుట్డోర్స్లోనే ఎక్కువగా ఉపయోగించి, అంటే ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఇవన్నీ గ్రీన్ మ్యాట్స్ ఇవన్నీ వచ్చినాయి, కానీ అప్పుడు ఆయన ఓన్లీ యూనో పచ్చిక ఇవి గ్రీనరీస్ కానీ, కొండలు కానీ, సముద్రం కానీ అన్నీ అలానే తీశారు. సో దట్ క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ అలా తీసి పచ్చగడ్డి పచ్చ పైరు అనగానే మనకి ఒక గ్రేట్ హీరోయిన్ శ్రీదేవి గారిని ఇంట్రడ్యూస్ చేసిన ఇది కూడా ఆయనకే ఉంది, ఆయన ఖాతాలోనే ఉంది.
1: సో మరి ఈ పాటతోటి మీ అందరి కోసం సైనింగ్ ఆఫ్ శ్రీదేవి ఇంకా సతీష్ గారు. మళ్ళా వచ్చే వారం కలుద్దాం, అంతవరకు సెలవు.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: చవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: చోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: డెస్టినేషన్ ఏదైనా. మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
1: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
2: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
3: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
4: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
3: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
4: ప్రైవసీ ఎవరికి కావాలండి?
5: If you are not one of these people, you may want to try Zoho One.
6: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని

0: చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
2: ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One.
4: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
8: తెలుగు ఎఫ్ఎం రేడియో
9: విరిజల్లు రేడియో.
7: మజా చేయాలా.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: బై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్. జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూజ్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్ zoho.com/one today to learn more. Zoho One.
3: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఎలా?

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకలే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ T

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestunte naaku bhale ishtam.
5: Privacy evadiki kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: India, we're coming for you.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
6: Travelopod.
5: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
7: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at
4: 408-805-4653 or visit nagarajhomes.com. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: డే. లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
1: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
2: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
3: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
4: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
3: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
4: ప్రైవసీ ఎవరికి కావాలండి?
5: If you are not one of these people, you may want to try Zoho One.
6: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: మీతో ఆట దాంతో పాట ఆడు మేట్రవేర్ సార్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: చిగురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదానితో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: నై
0: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం పర్థం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: India, we're coming for you.
1: We give hope of an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as the boss of the town.
2: Congratulations, Vicky.
3: Thank you.
2: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టే మా దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళి వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, ahoru, ivennela, nuvvu nenu, ilane undipothe bagundundi kada.
10: Undipodam.
9: Ela, time ayipothundi kada.
10: ఆపేద్దాం.
9: అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికి వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: ఎంజాయ్మెంట్ యువల్లో మనం బస్సు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu gundi zonu. Hey, gitak gitak lepi kattu mogi poddi townu. Hey, salam kattu chillam kattu manaterra place. Hey, teenu maru yella kotti penchu zara dosu.
2: Hey, lirik lirik pakan pe, teetu geetu lepe lepe.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ababu.

0: అన్నయ్య పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing, ponakalu.

0: वन मोर टाइम प्लीज.
1: Hey, don't stop dancing. Ponakalu loading.
2: Looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
4: ట్రావెలోపాడ్
3: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎందుకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఇంకేంటి
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: We give hope of an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a boss of the town.
10: Congratulations, Vicky.
11: Thank you.
10: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: కంగ్రాచులేషన్స్ రికీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 40

0: ఎలా? టైం అయిపోతుంది కదా,
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit